దహన దహన శ్రవణ వైమోదలద నవవిధ భకుతియ తవకదిందలి కొడుక విజనప్రియ పవమాన పవమాన పవమాన జగద ప్రాణ సంకరుషణ.

అసితరవల్ల ముందే బాహుదల్ల దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో. ధన్యవాదాలు.

దహన దహన శ్రవణ వైమోదల నవవిధ భకుతి తవకదిందలే కొడుక జనప్రియ పవమాన పవమాన పవమాన జగద ప్రాణ సంకరుషణ భవభయారణ్య దహన దహన ఏ మా కచ్యుత ఉపవీత

అసితర వల్ల ముందే బాహుదల్లాం దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో దసనాగో విశేషనాగో దసనాగో బోపాశనిగో. ధన్యవాదాలు.

ఎంతెంత కనసు కావలిది ఎల్ల కావలు దాటిద చోరియు నేనా హత్తిరా ఇద్దరు బలు ఎత్తర ఎత్తర నిన్నంద నిన్నందవే బలే బలే చందద చందుళ్ళి హెన్ను నేను నెంచు కూడా నాచు.